చిత్రం మాయ, రచన శ్రీకుమారన్ తంబి, సంగీతం వి దక్షిణామూర్తి, ఆలాపనం పి జయచంద్రన్.